దేవుని యొక్క హల్లెలూయా మీకు యువరాజుని దేవుని యొక్క పవమను కళజారిన కళలు చూరాడు వల్ల ముగ్గరి